పార్టీ దాన్సెల్, బేదపూర్ రాటకాజు దాన్సెల్, మాస్ సాహిత సబ్మెరీన్, సబ్మెరీన్ కే అన్యార హొడ్డో గోగిలు కూడ దాళదీని తీన బర్గర్ సబ్మెరీన్ దాన్సెల్ మేము మేమగే వివిధాకార దాన్సెల్ దాహ దహసాక్ ఎమ్నదన్ దహ అట దహసకట ఆసన్న సంఖ్యావక్ అద లంకావ పురా జనతావ ఈయత్ అదత్ దాన్సెల్ వందిన దవస్ దేక. සිංහලෙන් පැය දෙකක් අද වැඩසටහනේ නිමාවයි මේ. ප්‍රියදර්ශනී සමග මම චරිත හමුවෙමු ලබන ඉරිදා උදේ 10ට. ඔබට සුබ සතියක්.